దేవదానంగ చక చక వ్యోమ వివానంగ ఆత్మోపదేశ సంయమ కో జాప సో అజపా జాపే సదా రహే కంచన సి కాయా కాలన కబహు వ్యాపే ప్రేమన ఏ విధ జో కమావో సింగి సాచ అకపట కంఠలా ధ్యా